0: ఇప్పుడు వినండి బేహాగ్రాగంలో అన్నమాచార్య కీర్తన నారాయణతే ఆదితాళం
1: శ్రీమతి రాధిక కంటిన్యూస్ హిస్ కాన్సర్ట్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య నారాయణతే ఇన్ రాగ్ బేహాగ్ సెట్ టు ఆదితాళం

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి దేవి బ్రోవ సమయమిదే చింతామణి రాగంలో శ్యామశాస్త్రి కృతి ఆదితాళం.
1: You will now listen to a composition of Shyama Shastri, Devi Brova Samayamide, in Rag Chintamani set to Aditaal.

0: రాగరత్న మాలికచే రీతిగౌళ రాగం రూపకతాళం త్యాగరాజ స్వామి కృతి
1: శ్రీమతి రాధిక కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజ స్వామి రాగరత్న మాలికచే ఎన్ రాగ్ రీతిగౌళ సెట్టు రూపకతాళం

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఖమాస్ రాగంలో తిల్లానా ఆదితాళం లాల్గుడి జి జయరామన్ రచన
1: శ్రీమతి రాధిక కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ది తిల్లానా ఆఫ్ లాల్గుడి జి జయరామన్ ఇన్ రాగ్ ఖమాస్ సెట్ టు ఆదితాళం

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి రాధికా శ్రీనివాసన్ వయలిన్ వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డి శేషాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical violin concert by Srimati Radhika Srinivasan. She was accompanied on mridangam by Sri D. Seshachari. This program was contributed by
2: Akashvani
1: Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be enjoying vocal recital by Sri Garimalla Balakrishna Prasad, supported on violin by Srimati B.V. Durga Bhavani and on mridangam by Sri B.V.S. Prasad.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. ఈ నాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీమతి బివి దుర్గా భవానీ, మృదంగం శ్రీ బివిఎస్ ప్రసాద్.
1: ఫస్ట్ యుల్ బి ఎంజాయింగ్ ఏ అన్నమాచార్య కీర్తన, నమిత దేవం భజే, ఇంద్రా హంసధ్వని, సెట్టు ఖండచాపుతాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా నమిత దేవం భజే, హంసధ్వని రాగం, ఖండచాపుతాళం, అన్నమాచార్య కీర్తన వింటారు.

0: You are listening to Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you are enjoying vocal recital by Sri Garimalla Balakrishna Prasad, supported on violin by Srimati B.V. Durga Bhavani and on mridangam by Sri B.V.S. Prasad.
1: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ గడిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి గానం వింటున్నారు. వాద్య సహకారం వైలిన్ శ్రీమతి బివి దుర్గా భవాని, మృదంగం శ్రీ బివిఎస్ ప్రసాద్.
0: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్ శ్రీ గడిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ నౌ ప్రజెంట్స్ ఏ అన్నమాచార్య కీర్తన అలర చంచలమైన ఇన్ రాగ్ రాగమాలిక సెట్టు ఖండచాపుతాళ్.
1: కార్యక్రమంలో చివరిగా అలర చంచలమైన రాగమాలిక రాగం ఖండచాపుతాళం అన్నమాచార్య కీర్తన వింటారు.